ే పవిత్రం పరాశక్తిపుత్రం యథాభ్యస్తరంగ లయం యాంతి తుంగా తథైవాపద సన్నిధిం సేవ్యమానే ఇతీవోర్మి పంక్తిర్ నృణాం దర్శయ.

గుహాజం వసంతం శుభాసాలసంతం జనార్తిం హరంతం శయామోగుహంతం లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్ సహస్రార్క తుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం రణధ్వంసకే మంజుళేత్యంతశోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనషడ్వదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే స్వర్ణాది దివ్యాంబరైర్భాసమానాం కొణత్కింగిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానాం కటింబా

జయాశేష బంధు జయత్వం సదా ముక్తి దానేశ సూనో భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్ భక్తి యుక్తో గుహం సంప్రణమ్య సపుత్రానే కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కంద సా